0: పుట్టు, ఏ పుట్టు.
1: అలా
2: నోడి ఏంటుంది నోడి నిజంగా
0: యా పుట్టు, నన్ను కూడా మాట్లాడుదులని.
2: ಹೊಸ ಫ್ರಾಕು ಕೇಕು ಎಲ್ಲ ತಂದೆ ನೋಡಿಲ್ಲ.
3: ನೀ ತಂದಿದ್ದೇನು ಬೇಡ.
2: ಯಾಕಷ್ಟೊಂದು ಬೇಸರ ನನ್ನ ಮೇಲೆ?